0: పూల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.liveFM.lk
1: FM.LK